మోటివేషనల్ యాంథమ్ బోరన్ టు షైన్, ఇమోషనల్ మూడ్ సాంగ్ వైబ్. పార్టీ యాంథమ్ ది గల్ కరియే తాం పటియాళా పెగ్, గ్లోబల్ వైరల్ సెన్సేషన్ లవర్.